నా రాగంగ్ నా రంగంగ్ నా రూపంగ్ నా రేఖంగ్ నా మోహంగ్ నా క్రోహంగ్ నా ద్రోహంగ్ నా ద్వేఖంగ్ నా కర్మంగ్ నా భర్మంగ్ నా జన్మంగ్ నా జాతంగ్ నా మిత్రంగ్ నా సత్రంగ్ నా పిత్రంగ్ నా మాతంగ్ నా నేహంగ్ నా గేహంగ్ నా కామంగ్ నా తామంగ్ నా పుత్రంగ్ నా మిత్రంగ్ నా సత్రంగ్ నా పాహమంగ్ అలేఖంగా.

పౌడితాన్ని తల్లి కాగ్జి మిలితా మిస్త్రులయ్యే కూడా లాల చడే నలర్తి అయ్యా ఫలతే మే హో పాయ జవే హి కార్ కమయ్యే జే హువే పూర్వ లిఖియా తా తూ ఉర్దినా ది పాయ మత థోడీ సేవ గవా